0: ఇంగంతం అత్యంత కాలంతరే సంవరితుమ బుద్ధే
1: అన్నమయ్యాం ధర్మానుసతి నయ్యాం కరోమసే.